0: వీటిని
1: మన సీనియర్స్ వచ్చి చెప్పారు ఒక మంది కింద చెక్ చేసుకోవాలి.